0: ఇంజీలుగా అహలు వరి ఏ ఇంజీలుగా అల్లాహు బావా లవ్వాఫావా హుకుం హుకుం కురా హుషుగమే అది అల్లాహు బావా లెవి హుకుం హుకుం నుకురా మీహా దన్నాష ఫహ ఎవరం ఎయి హమ ఫాసకున్నె
1: Divay FM, Divay Nayaku. Nuwadiya 1 MHz.

అది అల్లాహు బావా లవ్వా ఫావా హుకుమం, ఎవరెంగ మెదుగా ఖలేగ్ఫాన్ హుకుమ్ కురవ్వాషె, అది ఎవరెంగ అమిల్ల ఎదుంతక ఖలేగ్ఫాను తబా వెడాను గన్నవాషె, అది అల్లాహ్ ఖలేగ్ఫాన్ బావాలవి భయం ఆయతుం ఖలేగ్ఫాను ఎక్కిబా కుఫ్ఫాన కమం ఎవరెన్నా మెదు రక్కాతురు వడాగన్నవాషె, ఫహ ఎవరెం ఫురగస్ దీఫినమ ఖలేగ్ఫాను దిన వడాగన్నవాషె, హమ కశ్వరం అల్లాహు ఇరాద కురబ్బని ఎవరెంగి భయ ఫాఫతగ సబబం ఎవరెన్న ఉకూబా దివ్వుమషె, అది హమ కశ్వరం మీ సగుంగ తెరెంగిన మీహుని ఫాసకుం కం కశవరే.